తగ్గి చెడు తిమి తిమి తదిగిన తదగిని తా తొర తత్తమి కుండు ప్రకృతం క్రూర దయాలు ప్రకృతం కాసమి దుంబిడుమే సుకృతం తంబురు సంగడ కండు పిడిప్పిడు మంబరయంబిడుమే అమృతం కాస విశేషణమే తిమృతమి కాస విశేషణమే.